భర్జనం భవబీజానామర్జనం సుఖ సంపదాంతర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం శ్రీ సీతారామనాం మహారాజికి పంతమణే పరమారథి భయస్థరే అవధూత్ రామ్ నాం కీ గర్జనా భాగజాయమదూత్ శ్రీ సీతారామ నాం మహారాజికి శ్రీరామ లలా భగవాన్ కీ శ్రీ హనుమాన్ జీ మహారాజ్ కీ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ జయ శ్రీరామ నమః పార్వతీ పతయే హర హర మహా